அப்பேகம் பல பிரியதர்ஷினியாக அது பர்த்டேக்குள்ள ஹாப்பி பர்த்டே டு யூ, ஹாப்பி பர்த்டே டு யூ, ஹாப்பி பர்த்டே. ஆகே ஹிதே தேதி சித்தும் பத்தும் பலாபுரத்து ஒக்கும் இஷ்டம் என்ன நீம பர்த்டேக்கா கெட்னி கெலமாம ஆதரின் விஷ்கரணுவாக்க உத்து ரன்ன அறியன்னோ நீதிங்க ஜாயவே வா. ఈ గౌట హాయ్ గింద్ర భాషు దవస్ తున్నకట పాసే వాట మెసేజ్ ఎక్కడ దాని అపిట లసన సిందుటి కకోని అపి బొకుందర దహై కను పారే మంగలి ఫ్యాషన్ అండ్ గార్మెంట్ సాలియ మంగలి శిరంతి సంజీవ మహేష్ లక్ష్మతు మధు అంత మిని మీ ఒక్క మల్లమ్మ తమయ కట కన్న గెలికని ఆదరే కొల్లనే అనే సారీ కెల్ల తిన్నోని అనే ఆదరం ఎగత కరగా చూడి మహిళ దాని పా వెడకరణ వాళ్ళ కారు ఆత్మ ఈ గౌట హాయ్ గిని గిందరి మఠా తోగే ఉమ్మ దిఖా కోని మగ ఫ్యామిలీకి ఒక్కో మైనత్ ఫ్యామిలీకి ఒక్కో మైకుత కరగాన్ని కెలికెను హెమ్మదామ హినావెలా సతరిం పరిసమటి ఇన్న దిఖా కాదురు ఈ తెల్ల అన్నేం పాబో ఆదరంగ ఎగత కరగాన్ హరద హాయ్ సుమదామల క్రోసమాలి నెసా కివరాయి సుందరి ఇంకావట పొసన్నే కోమహరే ఎక్కనో వేలును పొలవకిట వెహి పొద్దు టిక టిక వెటెద్దిన దూలి సోన అమ్మో పొదుమ సోన కప్పగేల ఉన్నైతి మతాకెల ఎత్తరు అది అన్నద యశో మాతే సోదర పొద్దుమ ఇదిహిన ఆశ పాయల పాయల పాయల పాయల ఇదోల హిటల వహినో నేను అమ్మో ఏదో వేలు సోదర పప్పుమ పెరిలేనా ఆదరే అక్కడ రసే అశో దిక్కో దిక్క కాదరం ఎక్కుత కిరగాన్నాయి ఏ ఎక్కుత కిరగిన అవి మే నమ్మే చామరాయికి సింధు హన్యాన కలియం ఒకలట మత కిరణం కెడి రైస్ ఇది నరిగినైన అర స్కూట్ ఎక్క గన మీ కేవిల్ సేమిస్ స్కూట్ ఎక్కనివి మీ కేవిల్ యూరోప్ కంట్రీస్ గుడ్ ఎక్స్పోర్ట్ కిరణ ఎక్స్పోర్ట్ క్వాలిటీ స్కూట్ ఎక్క అనితకు తమ్మై కియాండు ఓని దాని సామాని మౌలిక లీసింగ్ మొదలాత వాహనముల వెడి వెళ్ళా తీయండి ఇది నేను సా రోద హతరికటి అంది తీయా బైక్ కక్వత్ కోముంది గన్నికి ఎలా హిత హిత హిత కనగాటు విన్నాం ఇన్నే వెడి వెచ్చ లీసింగ్ బరత్ సహెల్లు కెరళ ఉన్న లుక్ వాసి గుడా కిక్ కేడి రైస్ మోటార్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గినాల తీను ఒయాట నియమ స్కూటర్ కాక్ దెన్ మేమై హరదు అలాగే స్కూటర్స్ కానీ ఒకళ్ళు దాన్నో అని ఇక తమ్మాయి అలాగే పెట్రోల్ స్కూటర్ ఇక అని తెగవిలే ఇలెక్ట్రిక్ స్కూటర్ ఇక మీకే మమ్మ మేధాసులు ఒకళ్ళు అంటే వెడి పురుమికి అని మీ పెట్రోల్ స్కూటర్ ఇక కానీ పెట్రోల్ క్రైసిస్ ఇక తీన వెళ్ళాలి తెల్ హొందోట కిరణ స్కూటర్ ఆగి ఇక అని అర అప్పి అప్పే భాష ఇంకేనోన పెట్రోల్ సోందట పవా దూన స్కూటర్ ఆకోయినోన ఉన్న ఆట గన్న తీన నియమం ఇక మీక హరదు మీక మీ దోసలు లక్షకు మిలాడు ఎక్కువగలంటే గన్ను పులవనికమ తీను సామాన్య మిలవేనే రూపాయలు 10 లక్షలు హైదాస్ పన్సీ అయింది ఏక లక్ష కడువేనో కెలికైనా రూపాయలు 5 లక్షలు హైదాస్ పన్సీ ఇక ఒకలంటే గన్ను పులవాలి పలవిని మాసతునే లీసింగ్ మారిక తున్నమా ఫ్రీ కరల కేడీ రైస్ విత్ ఇన్ గివను మీ ఒక్కోమ దీమన అంట లెవెన్నే కేడీ రైస్ విత్ ఇన్ తొగ్గ అవసరం నిలుతురు ఇతరై హరబ ఇది నేని సా ఒయా తపేర్ అటే నిష్పాదనే కరణ కేడీ రైస్ లీడ్ 1-5 పెట్రోల్ బైక్ ఇక హిమికారే కన్ని కెమతి నా ఇక్మాం కరాన్ని కెలతమై కన్ను తేలే దివీనపురం అలివి జాలయ కిన్నో సేవా నియోజితే నేను అమతృ కుటస్ దివీనపురం తేను అలివేన్ పసు సేవా తతి విశిష్టాయి వెడి విస్తృత దనక నో కాలే కగ్దే బిందుయి హతే హతాయి 6-6-47 బిందుయి హతే హతాయి 6-6-47 అలట వెడి విస్తృత దనగాను పొలవాలి

देखा है विना रिथे साय विला ओपी यान हदा निथा वला सर सिंधु ठिका कहन इंद्राणी फिरेर महात्मिया की मैं सिंधु सहन काल की ममोगलन टहन दुन्ने इहिंद मेक देनवा मुखे तमाम याट गुडा कासाई गुडा कादरे हरे एक टेक तो कर गांडो ओनी मिन मेक आटिया खुले आप इटी जयंत आयो कता केला या केनवा आदरे थमाईलो ओनी साली नंग वैडाप नेलो ఉప్పరిమ్మ హొందమ క్వాలిటీ ఎక్కట అవిల్లా వెలదపలి తామ సాధారణ గాంట దినేకము ప్యాడ్ ఎక లీక్ వెన్నిన అందగినిన పహసు ఈ తినే నిసా ఇస్కోలాన నంగిలాట ఆఫీస్ ఎన గర్ల్స్ లాట ఈ గావట గివల్ లట వెలా బబాలవ బలాగిన ఇన్న ఆదరణీయ అమ్మలట కోటమ గల్లపినము ప్యాడ్ ఎక తమై ఫెమ్స్ ఐ కేల కేనే గివన గాంట ఉప్పరిమ్మ సాధారణ ఐ హొందద ఇకింద నమ కేల నమ బలలమ ఇల్లాన ఇవగిమ సెవెనగిల ఆయుర్వేదే కేన మతక్ కరనోని గొడక్ ఆయ మంగ ఎహిల తీను అనే మట ఆసై కన్న హబై అచారు హిమ కన్న బై మట గ్యాస్ట్రైటిస్ తీను మీట పాసే ఇతింగ్ ఓక కేవ వగే నేవే బడిచారి కమట గ్యాస్ట్రైటిస్ అవిసునమ హరి అమారే కేల కేన ఎహిల తీ పిటి జాతి కన్నే నే తెల్ జాతి కన్నే నే ఓ హమ కియ కియ ఇన్న హొంద దేవల్ దివేయనే అపి ఓక హొందటమ సువ కరగము హరద అనేని సతమై మంగ ఒగలంట సెవనగల ఆయుర్వేదయ తెక్క ఇన్న సెవనగల జీవబల అమ్ల పిత్త సువే గన మతకరందే సమహర వేలవట సమహర ఔషధ అపి అరగన్న పెతి గిల్లహమ తావకాలిక సువయక్ దనన వతి హబై ఓక నిటవట సువ వెన్నే నే అనే హింద తబ గన్న కేల అపి కియన్నే ఎవగే మోట షుగర్ తీనోన అద కాలే హనహన గుడాక ఐట సీనినే వాటి పులన్ సెవెనగల మధుమేహ హరణి క్యాప్సూల్స్ పావిచ్చు కరాన మేవ అవిల్లా సీటసియా కపే రటే దేశీయ వెదకమ తెక్క హెదన నిష్పాదన నిసా ఎంగట అపత్య నే హరద ఏహింద అతురు అబద నెతు సువయక్ లబా గన్నన ఉన్న పావిచ్చు కరాన పులన్ ఇవగిమ లివర్ కే తెల్ అరాపి కేని ఫ్యాటి లివర్ కేలని ఉంద బై వెన్ని పా సెవెనగల లివర్ బూస్టింగ్ క్యాప్సూల్స్ పావిచ్చు కల్ల మాటేక నెతి కర గన్న పులన్ ఇవగిమ కేమట అపిటైట్ నత్తం బడి పిపెనో నం బడి కక్కుమై నం అజర్ణ గతి అయిన సీటసియా స్వాభావిక సెవెనగల అసమోదికం మాట పావిచ్చు చెకరన్న ఫలో ఓ కోమ దేవల్ ఇంద తనకిట గెన్న గాన ఏగన వెరి విస్తర దనగ నోట సెవెన గ్లైరే ఔషధ నిష్పాదన పొద్గలిక సమాగమట మిన్న మే నంబికిన్ కాల్ కరన్న ఫలో 0247 31 340 0247 31 340 కథాగల వెరి విస్తర దనగన్న హరే ఆ మెయిన్ అపి కాగల్ శాంత టేలర్స్ శాంతయ్య హై హై అనే అదరింగోవ ఎక్కత కిరగన్న జయ వేవా සුබ දහමලා කපිටත් සිංදුවක් දෙන්න කියලා අනුරාය කියනවා පුස්සල්ලාවෙන් නදරිනවමත් එකතු කරගන්න ඊට පස්සේ උහන තිස්සපුර නිලන්තයගේ මැසේජ් එක දොයිසුරි වයිෆ් සුමিত্রා කටිය එකතු කරගන්න කියලා කියනවා සතුට ආදරය මුදා ඔය කොටම නිරෝගීකම තියෙන්න ඕනි එතකොට තමයි ජීවිතේ ලස්සන වෙන්නේ කියලා කලුතර ඡන්දයක් කියනවා හැබැයි ඇත්ත නේද සනීපන තංග සල්ලිත් නැ සනීපත් නැ තමයි දහමලක අපිටත් ලස්සන සින්දුවක් දෙන්න කියලා රිකි ලගස්කඩ ලසන්ත මෝටර්ස් එකේ සුදර්ශන අය කියනවා රිකි ලගස්කඩ ත්‍රිවිල් පාකේ කොල්ලොක්කමයි ගරාජ් එකට ඇවිල්ලා ඉන්න ත්‍රිවිල් කොල්ලොක්කමයි ආදරෙන් එකතු කරගන්න උම්මා දෙකක් කිල්ලන රඬුණු කර බෙදා ගන්න හරිද ආදරණීය භාෂ්‍ය ගුඩ නවසකි නෝට ලියන්නේ මට නම් එකට ආදරය ආදරය ලැබෙනකොට කොහොමදත් සතුට ලැබෙනවා අන්තිමේටමලු සල්ලියෝනි කුරුණෑගල තෝර වතුරේ මාෂිකා ටේලසිකි උදේශිකා අක්කා අනේ ආදරේ අනේ කොහෙද අප්පා ගිහින් හිටියේ මාව අහන්න නැතු ඉගාවට කලුතර පනව පිටියේ චාමර ස්ටෝස් එකේ චාමරයයි තනෝජක්කයි තෙගත කරගන්න වාෂිකැටේ දන්සල් කන්න ගියාද කියලා එස්කේ ගාමටිකේ සෙට් එක අහනවා මේ ආත්මෙට කන්න වෙන්නේ නෑ කියලා පේන ලොකෝ පෝලින් දැක්ක ඒහින්ද නැවතු නෑ වාශයක මම අලවෙන් නැතු කාල්ලිකින් මං හිතන්නේ දැන් නම් ඉතින් ඔයාට මව මතක නැතු ඇතුළු මතකයි දෙයනේ පහුගිය කාලේ කෙල්ල සෑහෙන බිසි වෙලා හරිද එයාට මව මතක වුණ නෑලෝ ආදරේලු මා දෙකම දෙකක් ආදරේ ඔක්කොම එකතු කරගෙන හමු මේ සිඳුවා